0: వెనక కేవలం ఆత్మవిశ్వాసం కలుగుకుండా సామాన్య వ్యక్తి అంటే మాట్లాడతాయి. దీనిలా జీవిత రక్షణగాగి నాను ఇంక వస్తున్నావతి హోమ్బేకే ఇది నన్న ఈ జన్మదల్లి సాధ్యవిల్ల. నిమ్మ నెలనల్లి నిమ్మ ఆశ్రయదల్లి నిమ్మ దినదిత్తిద చెటువటికి వెళ్ళి నన్న జీవనమని కలుసుకుంటా నాను ఇందు కేవలం నిమ్మన్న ఈ ఆపత్కాలను విట్టు హస్తినావతికి హోగి నన్న జీవన రక్షణ మాడికొడువంత ప్రసంగ ఒదగిసుకొట్టరే అదన్న దేవతగలారు మెచ్చలిక్కిల్ల. అంత ఈ సందర్భం ఒదగి బందంత ఇల్లి ఖండితవాగి నాను ఈ మాతన్న నడచలిక్కి సాధ్యవిల్ల.
1: అదే
0: ಅದಕ್ಕಾಗಿ ನೀವು ಅಪ್ಪಣೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೆ ಹೋದಾದ್ರೆ ಕ್ಷಣ ಮಾತ್ರದಲ್ಲಿ ಈತನನ್ನ ಸಂಹಾರ ಮಾಡಿ ಆ ಅಶ್ವವನ್ನು ತಂದು ನಿಮ್ಮ ಪಾದಗಳಿಗೆ ಒಪ್ಪಿಸ್ತೀನಿ.
1: ಏನು ನಮ್ಮ ಔಷಧ ಸ್ವರೂಪಕ್ಕೆ ಏನಂತ ಹೇಳಲಿ.
0: ಸೈತ್